శ్రవణం కీర్తనం విష్ణోః, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యం ఆత్మనివేదనం. శ్రవణమంటే హరినామైకణ, నామ సంకీర్తన కరణ, స్మరణ్ చింతన్ మనన్ కరణ, అభిషేక్ తీర్థప్రాశన్ కరణ, పూజార్చ కరణ, వినమ్ర వందన్ కరణ, సేవాభావన, లాడ్లోట్, సడా సమ్మార్జన అన్నదాన్ కరణ, మైత్రభావ్ దేవాంశీ అని చరాచరాశి దేవాశీ సుఖదుఃఖత హితగూజ్ కరణ, అశీ నవ ప్రకారాన్ని నవవిధ భక్తి సాధ్య కరావీ అసం భక్త ప్రల్హాదాన్ని సంగతిలో ఆ కిమాన్ యాతలా ఏక ప్రకార జరి అప్పలా జమలా తరీ దేఖిల్ ఇతర ప్రకార సాధ్య కరణకడే కల్ వాడూన్ అప్పలా భక్తిభావ సతేజ్ బనతో అని ముఖ్య మంటే సత్వగుణ వాడిలా లాగతో సాత్విక ప్రవృత్తి వాడతే.

అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం దేహిమే కృపయా కృష్ణ త్వయి భక్తిం అచంచలాం. హే శ్రీకృష్ణ విఠల, మన వినాశాయాస్ క్లేశా వినా దుఃఖ వినా మరణీయవు. మీ జీవంతాసేపర్యంత మళ్ళా దైన్యావస్థ గరిబిసే చట్కే ఎవు దేవు నొకోస్ బాబా. అని ముఖ్య మంజె తుజీ భక్తి మాజా మని నిత్య స్థిర చిరంతన్ రాహుదేనాథ. ఎవడ తుజాకడ వినమ్ర మాగణ.